0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్రగతి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొమాండూరి కృష్ణమాచారి, మృదంగంపై శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి.
3: లిసన్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. హీ ఈజ్ అకంపనీడ్ బై శ్రీ కొమాండూరి కృష్ణ.

0: Namachari on violin and Shri Mullapudi Shri Ramamurthy on Mrudangam.
1: కార్యక్రమంలో ముందు వినండి మనసా శ్రీరామచంద్రుని మరవకే ఈశ మనోహరి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
0: డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ బిగిన్స్ హిస్ వోకల్ టైటిల్ విత్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ ఈశ మనోహరి. మనసా శ్రీరామచంద్రుని మరవకే సెట్ టు ఆదితాళ్ కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: ఇప్పుడు నండి నాదవరాంగిణి రాగంలో త్యాగరాజ స్వామి కృతి కృపాల వాల ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ నాదవరాంగిణి కృపాల వాల సెట్ టు ఆదితాళ్ కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: ఇప్పుడు వినండి మంచి రోజుది ఆనందభైరవి రాగం ఆదితాళం స్వీయ రచన.
1: నౌ లిసన్ హిస్ ఓన్ కాంపోజిషన్ ఇన్ రాగ్ ఆనందభైరవి. మంచి రోజుది సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి పిలహరి రాగంలో స్వాతి తిరునాళ్ రచన ఆజ్ ఆయే శ్యామ్ మోహన మిశ్ర చాపుతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ స్వాతి తిరునాళ్ ఇన్ రాగ్ బిలహరి ఆజ్ ఆయే శ్యామ్ మోహన సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: ఇప్పుడు వినండి సారస నేత్రాపారగుణ రాగం శంకరాభరణం ఆదితాళం త్యాగరాజస్వామి రచన.
1: Listen to a composition in Rag Shankarabharanam. Sarasa Netra Paraguna, set to Adital, composed by Saint Tyagaraja.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్రిక చేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొమాండూరి కృష్ణమాచారి, మృదంగంపై శ్రీ ముళ్లపూడి శ్రీరామమూర్తి.
1: You are listening to a Karnataka classical vocal recital by Dr. Mangalampalli Balamurali Krishna. He was accompanied by Sri Komanduri Krishnamachari on violin and Sri Mullapudi Sriramamurthy on mridangam.
0: Karnataka Shastri Sangeeta Karyakramamlo mridanga laivinyasintaru Khandachaputalam.
1: You will now listen to a laivinyasam on mridangam in Khandachaputal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మృదంగ లయ విన్యాసం విన్నారు.
1: యు ఆర్ లిసనింగ్ టు లయ విన్యాసం ఆన్ మృదంగం.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you would be listening to Laya Vinyasam on Mrigam by Sri BVS Prasad, supported on violin by Srimati BV Durga Bhavani. Now listen to a Thyagaraja Kriti, Aada Modi Galade Ramayya, in Ragam 6 KC, set to Adithal.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ బీవీఎస్ ప్రసాద్ గారి మృదంగ లయ విన్యాసం వింటారు. వయలిన్ సహకారం శ్రీమతి బీవీ దుర్గా భవాని. కార్యక్రమంలో ఆడమోడి గలదే రామయ్య, చారుకేసి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కీర్తన.

0: You have just listened to Layavinyasam on Mridangam by Sri B.V.S. Prasad, supported on violin by Srimati B.V. Durga Bhavani.
1: మీరింతవరకు శ్రీ బీవీఎస్ ప్రసాద్ గారి మృదంగ లయ విన్యాసం విన్నారు. వయోలిన్ సహకారం శ్రీమతి బీవి దుర్గా భవాని.
0: యూఆర్ లిజనింగ్ టు రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్ ఇట్ ఇస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్. నౌ యుల్ బి లిజనింగ్ టు వోకల్ డ్యూట్ బై శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి అండ్ శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి, పాపులర్లీ నోన్ యాజ్ విష్ణుభట్ సిస్టర్స్, సపోర్టెడ్ ఆన్ వయోలిన్ బై శ్రీమతి బీవి దుర్గా భవాని అండ్ ఆన్ మృదంగం బై శ్రీ బీవీఎస్ ప్రసాద్ అండ్ శ్రీ కె సద్గురు చరణ్.
1: ఇప్పుడు శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి మరియు శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గారుల గాత్రయుగళం వింటారు. వాద్య సహకారం శ్రీమతి బీవి దుర్గా భవాని వయోలిన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ మరియు శ్రీ కె సద్గురు చరణ్ మృదంగం.
0: ఫస్ట్ విల్ బి లిజనింగ్ టు ఆధ్యాత్మ రామాయణ కీర్తన తగ వినవే ఈ చరిత్ర ఇన్ రా కళ్యాణి సెట్ టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో తగ వినవే ఈ చరిత్ర కళ్యరాగం ఆదితాళం ఆధ్యాత్మ రామాయణ కీర్తన.

0: నౌ లిజన్ టు యక్షేత్రయ పదం. ఎటువంటి వాడే ఇన్ రాగ్ నీలాంబరి సెట్టు త్రిశ్ర త్రిపుటతాళ్.
1: తర్వాత ఎటువంటి వాడే నీలాంబరి రాగం త్రిశ్ర త్రిపుటతాళం క్షేత్రయ పదం.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జయంతి రమ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయోలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ కె కృష్ణ ప్రకాష్. కార్యక్రమంలో ముందుగా వినండి కరుణ జూడవమ్మ కరహర ప్రియ రాగంలో వర్ణం ఆదితాళం, రచన డాక్టర్ శ్రీపాద పినాకపాణి.
2: లిసన్ టు అవర్ కర్ణాటక్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి జయంతి రమ. She's accompanied by Shri M. Suryadeepthi on violin and Shri K. Krishna Prakash on mridangam. Shrimati Jayanti Rama begins her vocal recital with a varnam Karuna Judavamma in Rag Karaharapriya set to Adital, a composition of Dr. Shripada Pinakapani.

0: ఇప్పుడు వినండి బృహదంబికాయై నమస్తే వసంతరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి మిశ్రచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ బృహదంబికాయై నమస్తే ఇన్ రాగ్ వసంత సెట్ టు మిశ్రచాపుతాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జయంతి రమ గాత్ర కచేరీ వింటున్నారు. వాతి సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ కె కృష్ణ ప్రకాష్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మీనాక్షి మే ముదం దేహి, పూర్వీ కళ్యాణి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH, Anytime Indian Music. You are listening to a Carnatic vocal recital by Srimati Jayanti Rama. She is accompanied by Shri M. Suryadeepthi on violin and Shri K. Krishna Prakash on mridangam. Continuing the concert, you will now listen to Meenakshi Memudam Dehi, a composition of Muthuswami Dikshitar in Rag Purvi Kalyani, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి సుమనస వందిత సుందరి మాధవి అష్టలక్ష్మి స్తుతి రేవతి రాగం ఆదితాళం.
1: శ్రీమతి జయంతి రమ కంక్లూడ్స్ హర్ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ విత్ సుమనస వందిత సుందరి మాధవి అష్టలక్ష్మి స్తుతి ఇన్ రాగ్ రేవతి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జయంతి రమ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ కె కృష్ణ ప్రకాష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic vocal recital by Shrimati Jayanti Rama. She was accompanied by Shri M. Suryadeepthi on violin and Shri K. Krishna Prakash on mridangam. This program was contributed by
0: Akashavani
1: Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.